ప్రసాదిరీ విశ్వసాక్షిణి సాక్షివర్జిత షడంగదేవతాయుక్త షాడ్గుణ్యపరిపూరిత నిత్యగ్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని

మహా కామేశ్వరైన కుముదాహ్లాద కౌముదీ భక్తహార్ద తమోభేద భానుమద్ భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరీ శివప్రియా శివపరా శిష్టేష్ట శిష్టపూజిత అప్రమేయ సుప్రకాశ మనోవాచామగోచర శిక్షక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక గాయత్రీ వ్యాకృతి సంధ్యా.

పురుకుల్లా కులేశ్వరి కులకుండాలయ కౌల మార్గ తత్పర సేవిత కుమారగణనాథం పాతుష్టిర్పుష్టిర్మతిర్ధృతి శాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘ్ననాశిని.

మధుప్రీదా వందిన్యాది సమన్విత దధ్యన్నా సక్త హృదయ కాకినీ రూపధారిణి మూలాధారాంబుజారూఢా పంచవక్త్రాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణా వరదాది నిషేధిత ముగ్ధౌదనాసక్త చిత్త సాకిన్యం స్వరూపిణి ఆజ్ఞా చక్రాంచ నిలయ శుక్లవర్ణ షడానన మజ్జా సంస్థా హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రాన్నైకరసిక హాకిని రూపధారిణి సహస్రదళ పద్మస్థ సర్వర్ణోపశోభిత సర్వాయుధర శుక్ల సంస్థిత సర్వతోముఖీ సర్వౌదన ప్రీత చిత్త.

శక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్టా సదసద్రూపధారిణి అష్టమూర్తిర్ అజాదిత్రి లోకయాత్రా విధాయిని ఏకాకిని భూమరూప

శుభకరీశోభన సులభాగతి రాజరాజేశ్వరీ రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజకృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగ బలేశ్వరీ సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగర మేఖల దీక్షిత దైత్యశమని సర్వలోక వశంకని సర్వార్థ

వర్ధిని కళామాల కామధు కామరూపిణి కళానిధి కావ్యకళా రసజ్ఞ రసశేవధిగి పుష్టా పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ పరం జ్యోతిష్ పరం ధామ పరమాణు పరాత్పరా పాశగస్త పాశగంత్రి పరమంత్ర విభేదిని.

సహంసికా సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతి బ్రహ్మాని బ్రహ్మజననీ బహురూప బుధాక్షిత ప్రసవిత్రీ ప్రచండాజ్ఞ ప్రతిష్టా ప్రకటా కృతి.

0: వజ్రిణి వామకేశ్వరి పంచయజ్ఞ ప్రియ పంచ ప్రేత మంజాదిశాయిని పంచమీ పంచభూతేషి పంచ సంఘ్యోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మదా శంభుమోకిని ధరాధర సుతా ధన్య ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక బంధుక కుసుమ ప్రఖ్యా బాలీలా వినోదిని సుమంగళీ సుఖకరీ సువేషాఢ్యా సువాసిని సువాసిన్యర్చన ప్రీత శోభనా శుద్ధ మానసా బిందుతర్పణ సంతుష్ట పూర్వజా త్రిపురాంబిక దశముద్రా సమారాధ్య త్రిపురా శివ శంకరీ జ్ఞానముద్రా జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి యోని ముద్రా త్రిఖండేషి త్రికుణాంబా త్రికోణగా అనఘా అద్భుత చారిత్ర వాంఛిత అర్థ ప్రదాయిని అభ్యాసాతిశయ జ్ఞాత షడద్వాతీత రూపిణి అవ్యాజ కరుణామూర్తి అజ్ఞానధ్వంత దీపిక ఆబాల గోప విదిత సర్వాన్నుల్లంఘ్య శాసన శ్రీచక్ర రాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరీ శ్రీ శివ శివశక్తైక రూపిణి లలితాంబికా ఏవం శ్రీ లలితాదేవ్యా నామ్నాం సహస్రకం జగుః.
1: தெய்வீக மனம் கமழும் அருள்மணி மாளிகையில் அடுத்ததாக நாம் கேட்கவிருப்பது லலிதா நவரத்ன மாலை பி. சுஷிலா அவர்களின் குரலில்.